అనహతా సవదవాయంతు పేరీ రాహౌ సహస్రవనహతో సహస్రమూర్తన నన్నాయకతో హి సహస్ర పద్మన్నాయక పాద గంధ బిను సహత

నానకర్ గుణగాం వస్తుపది సాధుగురు సగ్గరాయ ప్రతిపాల సేవకు గురు సదాదయాల్ శేఖ్ కీ గురు దుర్మత్ మల్ హిర గురువచని హరనామ ఉచరే గురు సిక్కే బంధన కాటే గురు కాశిక కార్తె అటే సగురు సిక్కో నామ తందే గురు కాశికుడు పాగి హే సద్గురు సిక్క హల పల సువారే నానక సద్గురు సిక్కో జీ నాల్ సమారే గురు కగ్రా సేవక దోరా హే గురు కీ ఆజ్ఞా మన మహ స్వాహ ఆప